కోసి పేసాచాష్టపది చరణ సాత సత్పరసనహార పూజా సాత సాదార్ దర్శన సాత సాత్ బేకనహార నామ సాత సత్యవనహార ఆప సాత సబతారి అపే గుణ పే గుణకారి శబ్ద సాత సత్ ప్రభక్త సత్ సుత సత్ సజ్జ సుంత భుజన హర్గో సా సభోహే నానక సాత సత్ ప్రభసోహే సా స్వరూప హృదయ జన మాన్యా కరణ కరామ తన మూల భషాన్యా జాగే హృదయ విశ్వాస ప్రభాయా తత్ జ్ఞాన మన ప్రకటాయా పైతే నిర్భోయ బసానా జాత సమాయ సమానా బస్త మాయ నే బస్త గడాయి తా గో భిన్నా గహ నా జాయి బుజే భుజనహార వివేక నారాయణ మిలే నానకేక ठाकुर का सेवक आज्ञाकारी ठाकुर का सेवक सदा पुजारी ठाकुर के सेवक है मन प्रतीत ठाकुर के सेवक की नर्मल रीत ठाकुर का सेवक जाने संग प्रभु का सेवक नाम गरंग सेवक प्रपालन हारा सेवक की राखे निरंकार सो सेवक जिस दया प्रभु धारे नानक सो सेवक सा सा संभारा अपने जन का पर्दा ढाके अपने सेवक की सर्वर राखे अपने दास को देव डाई अपने सेवक को नाम जपाई अपने सेवक की आप राखे ताकि गदमित कोई ना राखे प्रभु के सेवक काओ को ना पहुँचाए प्रभु के सेवक ऊँचते ऊँचे जो प्रभनी सेवा राया नानक सो सेवक दया दस प्रगटाया निकी कीरी में कल राखे भस्म कराए लसर कोट लाख है जिसका एहसास न काटते आप ताको राखे देख रहा आत्मा न जतन करत भान दिस गए करता बिरथे जात मारे ना राखे वरना कोये सर्व जिया का राखा सोहे काहे सोच करे रे प्राणी जब नानक प्रभु राखे बिडाणी बारंग बार बार प्रभ जपिया भी अमृत एह मान तंत्र प्रिया नाम रतन जन गुरमुख पाया तिस किश अवर नाई दृष्टाया नाम धन नम रूप रंग नाम सुखर नाम गा संग नाम राजो जंद्र बधाने बंधन नामे नाम समाने उठत बैठ सोवत नाम कव नानक जन गय सदगाम बोलो जा जे बादन रात प्रभने जन कीनी दात करे भगत आत्म कह चाये प्रभने स्यों रहे हे समाये जो होवा हो बसो जाने प्रभने का हुक्म पछाने इसकी महिमा कौन बखानो तिसका गुण कह एक ना जानो आठ पैर प्रभ बसे हजूरे कौन नानक से जन पूरे

అష్టపది సద్గురు సిక్కి కరాయ ప్రతపాల సేవకో గురు సదా దయాల సిక్కి గురు దుర్మతమల హరాయ గురు బచనీ హరునామచరాయ సద్గురు సిక్కి బంధన కాటే గురుకా సిక్ వికార్తే హట సద్గురు సిక్కో నామ తందే గురుకా సిక్ ఉడపాగి హే సద్గురు సిక్కా హాలత పల సవారే నానక్ సద్గురు సిక్కో జీనాల సమారే గురుకే గ్రహ సేవక జో రహే గురు కియా గయ మనమే సహాయ